0: కన్నకుమార్ మాకు గంటు
1: దైబాణవాళ్ళు. కన్నకుమార్ మాకు గంటు
0: దైబాణేది. కన్నకుమార్ మాకు గంటు దైబాణేది.
1: కన్నకుమార్ మాకు గంటు
0: దైబాణేది. కన్నకుమార్ మాకు గంటు దైబాణేది.
1: కన్నకుమార్ మాకు గంటు
0: దైబాణే. గంజి చేయబోతే గంజి
2: గంటుడుతే
0: బంబ పెప్పలై దారలే. గంటుడుతే బంబ నిప్పులై దింబులి.
3: జమునజి ఖతర్ ఎర్ కరంట్ జొన్న కొండజి దాడ్డెం రఫ్ చేసి జసోన జాతులాయి మరియామ బుస సెటల్ లెన్ మిక్రో బిని జగలే సని అబ్దుల్ ఖాదర్ మక్కే హడెక్టెల్ లెన్ చి నొడ్డగి సుని దేసెడ్ నా గనే యాతు ని అండ సోన ఖది న్యాయ బు గాయ ఉబి లెన్ బుము జోకో గి 88 628 337 ని యాతు కో జోత అనిమాసో ఖస దే వల ఫర్ సిక్రు రామ్ బిను మగ్ ని బాని చి కడ్గి సోన నాక్ జెల మమ్ సే మోడు ఫాదర్ యెన్ ని బాయ్ ఖల్ ఫా సా సు నెక్ ఆ చి కొని దాడ్డెం అండ కో దా ది కాల్ లేగ్ లేగ్ లేదు.
4: waxtu julli bi jot nga fi ci Touba ak liko wër ñi ngi abbu micro gëni jaglel Cheikh Abdul Khadir Mbacke jallale ci li nga xamni mom modi noddu gi bu ñu noddo delaw war ko ba benen waxtu noddu jot kon ñu maasé tewlu ko bismillah.